మృదురుసు అప్పుకు నస్తే ఈర్ష్య దేతే నస్తో హే వాదావా, నస్తే ఈర్ష్య దేతే నస్తో హే వాదావా. మైత్రీమధ్యే నస్తో ముళి మాన అని అపమాన, మైత్రీమధ్యే నస్తో ముళి మాన అని అపమాన. ఏక్ దుసరేచి మాత్ర వాడవిత అస్తో శాన్, ఏక్ దుసరేచి మాత్ర వాడవిత అస్తో శాన్. ఏకాచ్యా వేదనేచి హోతా దుసరేచ్యా మనాత ఆందోళనే, ఏకాచ్యా వేదనేచి హోతా దుసరేచ్యా మనాత ఆందోళనే. ఆనందాతయ ఏకాపేక్షా దుసరేంచిస్ వార్తా స్పందనే, ఆనందాతయ ఏకాపేక్షా దుసరేంచిస్ వార్తా స్పందనే. మైత్రీత్ మాత్ర కదీస్ నస్తే వజావాకి అని బేరీచ్, మైత్రీత్ మాత్ర కదీస్ నస్తే వజావాకి అని బేరీచ్. దుసరా తీసర కాహిస్ నస్తో నిక్క ప్రేమాఖేరి, దుసరా తీసర కాహిస్ నస్తో నిక్కల ప్రేమాఖేరి. మైత్రీచా అస్తో అసా అగా వేగళా ధాగా, మైత్రీచా అస్తో అసా అగా వేగళా ధాగా. జతే జీవ జీవాలా దేతో జీవా మధ్యే జాగా, జత జీవ జీవాలా దేతో జీవా మధ్యే జాగా. असं असतं नातं मैत्रीचं सात पावला पलीकडचं, असं असतं नातं मैत्रीचं सात पावला पलीकडचं. मला ते जाणवतं देवत्वाच्या अलीकडचं, मला ते जाणवतं देवत्वाच्या अलीकडचं.